హమకషవరం ఎవరెంగి గాతర్ రసూలుం ఫొనువ్వును మీహున్న ఎవరెంగి అమల్ తఖామెదు తిమన్ రస్కలాంగే సువాల్ ప్రవ్వా హుషీమే అది రసూలున్నావెస్ హమకషవరం తిమన్ రస్కలాంగే సువాల్ ప్రవ్వా హుషీమే.

అది ఎవరిం కురి హురిహా కమె దెనోడిగం వా హాలుగా హమ కశ్వరుం తిమన్ రస్కలాంగ్ ఎవరెన్న ఖియా దివ్వాహు సీమె అది మిఖంగా తిమన్ రస్కలాంగ్ దుర్వె ఒడిగ నిన్నువమే.

అది ఎకలేగ హువాకు ఎదెకంబలున్న దెన్నెవే హమ కశ్వరుం తిమం వనీ తియ దెకంబలున్నం హేవ నసే హైద్దే మీహుంగి తెరింకం కశవరే.

0: ఎమ్మలేఖతకు దువా కురవ్వాని అల్లాహ్ మాతి ముంఫికన్ ఖలఫా అల్లాహ్ హేద కురామీహక బదలు దివ్వాంది అది మీ వాతి ముంసికన్ తలఫ ఒక మాకాలం అది హేదనకు హిఫాట్ట మీహక ముదలుగా బరక కడువ్వాంది ఏమేమా హగీగతుగా ఎమ్మె ఫుర్తమకమకి ముదా హేద కురుముగే కురియ తిమాగే కబూల్ కుర్మె బేవు తిమాగ హితుగా అడిగి కబూల్ కురుము ముదా హేద కురుమకి అల్లాహ్ సుబ్హాన తారా తిమాగ ముదలుగా బరక ఇల్లవ్వాని కమెక్ తింగ్ యా ఎక్కువకీగా తిమన్న ముదా హకీగతుగా మీ ముదా హేద కురుముగి కురి అనక సమ విస్తరించే కమ మీ కమకి అల్లాహ్ సుబ్హాన తారా హమ అడుగుణ మింగ్ మీ ఇన్సాన్ మీ లవ్వాఫోని ఇస్సూరే గుతకం హమ హతరిస్ఫా హమ గిన మీ హుంగ సలామతు మీ ఉని హతరిస్ఫా మజక్ కొగ్గిన్ ఎబ ఫాసా ఆమ్దని హోదే ఏ నమిస్ ఎకి మీ హున అల్లాహ్ దివ్వని ఎకి మీ వర్ ఏం విమ తిమా కబూలు కొగ్గె నువాని హగీగతుగా తిమా తెదెమ్మె ఏన కురి మసక్కతు ఏ సబబెక్కుముగా లవ్వ అల్లాహ్ ఇన ముదా దివ్వని ఏ నమిస్ ఏ ఎన్నో హురిహా విస్ కమకి అల్లాహ్ తిబాయ దివ్వి తౌఫీగ్ ఏ తిబాయ ఏ ముదా దివ్వు ఇది తిబాయ మిసాలక తనవస్కన్ దెవ్వా అనే కాయ తనవస్కన్ తిబాయ ఎవ్వరు నుదెవ్వని ఏలాహుగి హిక్మే వంతకం కొమ్మెస్ కాయల కమకట్టకం ఏమ తిమన్నే హగీగతుగా అనకాయ దిమాల తిమా బుణగెన్ను అని తిబావిస్ మసెక్కె కురాషే తిమన్న మీ మసెక్కె కురాకు తిమన్న తిబావిస్ లిబెన్ నసిహత గోతుగా మస్సేనే గోతు వాహకే దెక్కుహెన్న మెస్ మీహెక్ ఇచ్చే మిసాలక లిబిగతు మద్దిగుము ఇంకెతో మీ మీహెక్ కమకం ఎదుము తిమన్న బురమసక్కతు దాహురు వాగం హోది ఫాసాయమి తిమావిస్ మసక్కమి కొత్త కురానమే అనక హిద్దతి వాగోతం అనక హిద్దెరవాఫద గొతకే గొత వాహక దెక్కుమకి హగిగొతుగా ముదా హేద కుర్ముగే తెరేగా నూత ముదల గుళిఫావా గుతకు అరుణ్ విష్ణ ఎరుగ ఏ వరబ్బొడు కమి ఏ సౌభకి ఏ ఇంతిహానుగ తెరేగే సే బాదే తిమాయం అల్లాహ్ దెవ్వి మింవరు ఇచ్చకు తిమా హేద కురు హేద హేదనకు హిఫాట్టాఫికం గోను నూత మీహకు యాస్ తిమాయ క్యారింగ్ ఖమకు ఎదే హిందుగా అల్లాహ్ వైకు రవ్వాఫాని వా అమ్మ సాయిల ఫలా తన్హార్ మా నబీ సల్లల్లాహు అలైహి వసల్లం సువాలు కురామిహ కమకం ఎది దన్నవా మీహాయ అడుల నహదాషం ఏన హిద్దెరకో ఏన దెరవాగో తమ్ మహమల ఎన్ను కురాషే ఏ నసహత ఎద్దే విధాన్ ఇంకతో ఎన్న మెస్ ఏగ బదులుగా ఏ మీహక మీకు దెరవాఫద గొతక ఏ మీహక మీ మీహ కారిగా ఏ ముదావిరి మీహ కారిగా తనమస్కం ఉరి మీహ కారిగా ఏ ఫద ఇచ్చే నుబుణ ఉన్నమే హితంగారా వరకు కొగ్గిన్నువాన్ ఇంకేతో ఇక బదులు నసిహత దేంవాని దేవి నెం హాలతిగ్గా విస్ దెన్ ముదా హెదకురు విస్తంజే ఎమ్మె ముహిమ్ము కమకి ఏ ముదలు హేవకం కముగ అల్లాహ్ రుహిబొడిగన్న ఆఫద కంకముగా హేదకురు ఏకే తెరే కిసిమని ఎమ్మె ముహిమ్ము కమకి తిమాగ మచ్చ వాజ్బిఫా వరదుత అమి ధరీన కురంజే హరదుత తిమా బలహట్టం జేఫా తిబే మీహున్న కురంజే హరదుత బరాబర కురముంది అవును మింగి తెరేగా మధు నమవెస్ ఎబ ఉళే భయం మీహు ఎమీహుంగి ధరిం వరివు మాయకీ హగీగతుగా ధరిం లిబిఫావా కమగానం బప్పగ మచ్చ వాజిబగం వరదింగి ఇంకేతో ఏమి మతిమన్న దేం వరివిమక హరదు కురా కను జేనే ఎఫద విష్ణుమెగ్గ హగీగతుగా అడుగుణ మింగి తెరగ భయం మీహు ఎబ ఉళ ఏ నమెస్ ఏ హగీగతుగా ముదలా గుళిఫా వరబ్బుడు హగ్గింగి ముదలా హేదకురుంగి తెరగ అల్లాహ్ రుహిబొడి గన్నవా ఎమ్మె బొడు ఎ కమకి తిమ వాజిబ్ కుర వా హరతో బరాబర కురముంది మిసాలకు ఎఫద మీహకి తిమాగ రహమత్ తెరిన్న హే వేదిగం ఏ మీహున్నం కంకముగ ఎహి ఫోరు ఆమె హెక్క వేదాని ఎహెన్ ఎనుం హే సున్న కంత ఎహి ఫోరు ఆమె హెక్క వేదాని తవతుగ మేదాను ఎహి ఫోరు ఆమె హెక్క వేదాని ఏంది మే సిమాకు మచ్చ వాజిబుగం వా హరత అమి ధరిన కురం జహరత్తు కన ఫరు అకుడు కురాకము గవానమ హేద కురుముగే అసలు హగీగతుగా ఎమ్మె ముహిమ కంతత్తం ఏ దూకొల్లెవు నిహమ ఎకమ వరబ్బుడ ఫర్వా తెరివాంచిన్
1: అదెన్ మీ ముద హోదుముగా మీ అవుమెన్న బయఫహర మీ ఉణవే హురిహా కమక విష్ణాగే ముదా నుహోదేనే ఇంకేత దెన్ గోహెన్ హురియా ఫహు రంగుళు కొల్లాని ఎదెన్ హజ్జత్ తిమన మీహం ఫణువ మిస్కి తెంగళం కహల మీ కహల కంతత కొల్లిమ్మ రంగుళువాణి మీ ఫుత హియాలే అవుమెన్ తెరగ గెంగుళువే కమ వన్య షేఖ్ కికెత విదాడువాణి మీ ముదా హోదుముగా అవుమెన్ విష్ణం జే కంతత హెకొబే
0: వర రగళు సువాల హగీగతుగా అణుమెంగి తెరేం భయం మీహం తనస్కన్ లిబిఫా భయం మీహుంగే విష్ణుమే హోదుముగా కొమ్మెహెన్ మీ విష్ణు జే మా బావరు కంతత్తకే నేతే నువ్వు హురిహాగుతక విష్ణాగినే నెతే తిమన్నే తనవస్కంగి తురుకురవేక రిబా రిబాయ విష్ణాగిన్ మీ జువాయ విష్ణాగిన్ నువ్వు హరామెచ్చస్ విష్ణాగిన్ కీనంగా తిమన్న ముదా హోదాని ఏ మెస్ ముదా లిబ్మఫా తిమన్నకి మీ గోస్మీహెన్ నూనె ముదా లిబ్మఫా తిమన్నే ముదా మీ సాఫ్ కురాని ఇంకేతో మీ కాల విష్ణు మగుళే మీహం అరుణ్ మింగ ముంజితో మగ వెస్సమయ్యే బోళే ఉరే ముంజితమ్మ గెసోళే ఎన్ని వెస్మి హాద నురక్కా తిరిగి కమికి ఇంకేతో ఏ ముదా

హమకషవరం ఎవరెంగి గాతర్ రసూలుం ఫొనువ్వును మీహున్న ఎవరెంగి అమల్ తఖామెదు తిమన్ రస్కలాంగే సువాల్ కురవా హుషీమే అది రసూలున్నావెస్ హమకషవరం తిమన్ రస్కలాంగే సువాల్ కురవా హుషీమే.

అది ఎవరిం కురి హురిహాకమే దినోడిగం వా హాలుగా హమ కశ్వరుం తిమన్ రస్కలాంగ్ ఎవరిన్న ఖియా దివ్వాహుసీమే అది మిఖంగా తిమన్ రస్కలాంగ్ దుర్వె వడిగ నిన్నువమే.

అది ఎకలేగ హువాకు ఏ దేఖంబలున్న దెన్నెవి హమ కశ్వరం థిమం వనీ తియ దేఖంబలున్నం హేవ నసే మీహం గెతరేం కం కశ్వరే.

0: లంకంలో టంకుడు రంగడంతో కనిపించక కహాదాఫ వరం హీ వరకు బొండి వసాదా నువ్వు నా యొక్క టంకుడు గాదయం హరుకుని బొండి వసాదా హరుకుని వసాది బొండి కొ నువ్వు హదా కొన్ని గాదా
1: ఆ సుకురి కొబ మస్సిరి కమ్మేదు కేనిబా
2: కంపుల నోయమియాదకు కెంకుల బెస్ నలిబను వ్యవస్థ టంకుల బారు కొన్న దంగన కండు బెస్ గదహం కొడే వరకు
3: కమురు బే బడు కమకు ఎమియాయి
4: ఆ బకురా కొంకమకు
3: పేబ్యాహరు జహి కహల బులికొలె జహాల బల ఎయి దోణి కుదిం బొడుతిద దుం మచ్చ మహత్తాం ఉలే
5: మరియంబా బొమితం హరి వర రీచం హుదువేఫ ఆహరి బొమిత వర రీచ ఫైఫ హరి వర తళాలం ఫసే వానే
6: నిదేని గాండు మియతి మా హికి బొడువేఫ రోను రంగళ వేరేని నర్సం హిమజ్జ
7: లంపాతుమా ತ್ಯಮ್ಮ ಹಿಕ್ಕಿ ಬಲುವೆಗಂತಿ ಅವಳೆ ನೀ ತ್ಯಮ್ಮ ಗಿನೈರು ಅಬ್ಬಲ್ಲ ಪದ ದಶ

0: గడిమెందో 12:30 మీ దివ్యరాజ్ గడు
1: మీ అషారహరం మధ్య ఉమ్ర ఫ్రయ ఖాస్ కురేఫా ప్రోగ్రామే మీ ప్రోగ్రామ్ గా అషారహరం దర్శక కుడుకు దిన నగొలే అడా బాహకురం ఎకషి గెంబే
2: హఫ్తాగి బాహక
0: అస్సలాము అలైకుం ರೀತ್ ವಾಹಕ ತವಗೆ ಸಿಲ್ಸ್ಲಾ ಹಫ್ತಾಗ ವಾಹಕ ಯಾಕು ಮಿ ಹಫ್ತಾಗೆ ಸ್ಮಿ ಬದ್ದಂ ಕೊಲ್ಲಿ ಅಳ್ಗುನ ಶತ್ ನಸಿಮ್ ಮಿ ಹಫ್ತಾಗ ಮಿ ಗೆನೆಸ್ತೇನಿ ಮಿ ಹಾರೂಸ್ ಗೆನೆಸ್ತಮ್ ದಾ ವಾಹಕ ಲೀಶನ್ ಮಿ ಅಲ್ಫೈಲಾ ಯಶ್ಫಾ ಅಬ್ದುಲ್ ಗನಿ ಹದಿಯಾ ಕುರವಾಫಾ ವಾಹಕೆ ಮಿ ವಾಹಕೆ ವೆಸ್ ತಿಬೇಫ್ರುಂಗೆ ಹಿತ್ತಕ ಉಫಾವರಿಕ ಮಾ ಹಮಜಂ ಗೆನೆಸ್ತೇವೇನಿಕಮ ಉಮ್ಮೀದ್ ಪುರ ಮಿ ಹಫ್ತಾಗೆ ಸ್ವಾ ಕುಶಾಲಾ ದೇನಿ ಮರಿಯಮಾತ್ ಫಾದ್ನಾನ್

0: గడిం ఫతిహ్ హతరు గడి తిరిస్ మినిట్ మీ దివి రాజ్యే గడు
1: హిదాయతుగ మగుదాయ.